దమల్దకాయ వినాడి హతలు ఇస్తున్నాయి. అహన్నె దెనల శిఖర గత దాస కపుగే మహాత్మ్యాగి సింధురికా అహము సింధురిక హెబై టకాలింగ్ మే వెస్సెద్ మా వహగనీన కట్టి ఎక్కుతు కరగాన్న ఫ్యానేద అపి బలము కొహెటది అన్న తీయని గేలా హాయ్ జాను అక్కే మం వెలిమదిం నవో కొహమద ఆట మంగుడు ముగుడు అరియా కొందిం ఇన్నో అపిత్ గిందర హంద వహగనీన మే వెలా మే అపి ఆఫీస్ ఎకే ఇన్న తేజ ఇషారా లక్షాని నవోద్య ఇటు పాసే సతిరా రసిక తారుకా దీపాని ఒక్కోం ఎక్కుతు కరగన్న లసను సింధు అక్కడ ఎన్ని కీల్తిన దెన్నంగనే అపి తాగని ఇన్న జాను మణిక అది మగే పాపల దెన్నట బాపడమే బాబాలా బాబాల దెన్నట లొక్కుమ లొక్కు ఉమ్మ ఎక్కక్ దెన్న ఏద్ మమ తరహాయి ఈ మగే దిగ మెసేజ్ క్యూ నాకి అయ్యానే బొరు కి అన్నే మమ్ మే మెసేజ్ గమ క్యూవా బలము బలము బలము కౌది ఇన్నకి ఎలా ఉడిదుంబరి దులాంజలి తమ మెసేజ్ కేవల తీయన్నే దెన్న దులాంజలి బాబాల దెన్నట లొక్కుమ లొక్కు ఉమ్మ ఎకాక్ ఇడ్బసే హలో జాను అక్కే శుభ సందవాక్ దవల్లు నాట హవస మగ్గేని కలువర వెలా అసల సింధు ఒకటి అప్పి వత ఎక్కుతు కరగాను బుర్రలు నవోద్ మెసేజ్ కల్లా తీయనవా అప్పి అక్కడు కానుకుంటే రేడియోకి వాళ్ళు ఇక వెళ్ళావకి గాయదారు పరిశ్రమడు కొల్లాడిదా ఎగుతు కరగా మే హెన సింధువట అప్పి తిన్న హోదే మత్తకుడు రుక్మిణి అక్క హస్బెండ్ దాసేన మటన దత్ కమగ్నే మగ మహత్య రూమ్ కక్కు వెడి అది హోదే పెట్టో కిలో తీరా హస్బెండ్ నాటి ఉమ్మార్ అందిన నూనెలా తిన్నోని దెయ్యనే మంగేమంగేమకి అయిద మన అవునా తోందనగిదే ఉండి వెడి అద్దిన చూడి ఎక్క దున్నవాడి ఇద్దరుటిక దెన్ని ఇడ్డ తీయాల సుమ దావులాక్ గిద్దరు ఎంతేమో పితాక నేను లసన సింధాక్ దగ్గర చికు పహి కనుపుంచి బండి అయ్యా అగి ఫ్యామిలీకి హేమో మిగతు గరగానికి వెళ్తీయనో శుభ దివస కిందరి ఉమ్మదేవి జాను అపితో అవహగ్ని నేను ఐవలే సల పెహసర మాది సిలెక్షన్ కే అపి ఒక్కోటి మన సరే సింధు అగ్దేన కేలతీనో అహన దేని రెడీ కరగద్దాం మే అహన సింధు అటు ఎగుతు కరగా నా

0: మందారం రేహతాయ్.
1: సింగా సింపల్ పే ఇక్కడ టికెట్ స్మార్ట్ ఫోన్ కారగా.